విశ్వాత్మక త్రిభువనైక గుణాధిధామ హే విశ్వగంధ కరుణామయ దీనబంధు సంసార దుఃఖ గహన జగదీశ రక్ష సంసార